పునఃమణి ద్వాదశాత్మాగణిం పాతు సవితా పాతు సక్తిని గురు పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మాతాండో గుల్ఫం పాతు దిశాపతి పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః.

ప్రదం శుభం ముక్తి ముక్తి ప్రదం నృణాం సర్వ సౌభాగ్య వర్ధనం ఋణ బంధ విమోచం చ సత్యమేవ న సంశయ స్తోత్ర పాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః రక్త గంధా క్షతయః

సమచ్యుతి భుజ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణి వరదాంకిత మస్తకః.

శాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాత్.

శ్రీకులదేవీకి స్తోత్రం. ఓం నమస్తే శ్రీకులదేవీ కులారాధ్యా కులేశ్వరీ కుల సంరక్షణీ మాతా కౌలిక జ్ఞాన ప్రకాశిని వందే శ్రీ మాతా లోక మాతా హితైషిణి ఆదిశక్తి సముద్భూత త్యాగీ సంపూర్ణ జగత్ విశ్వబంధ్యాం మహాఘోరాం త్రాహి మాం శరణాగతం త్రైలోక్య హృదయం శోభే దేవీ త్వం పరమేశ్వరి భక్తానుగ్రహకారిణి త్వం కులదేవి నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలనాం హితకారిణి కులవృద్ధి కరీ మాతా త్రాహి మాం శరణాగతం చిదగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వాం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వాత్మత్సలోహం ఆఢ్యే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళానుశాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహిని.

శాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాత్.

శ్రీ విజయవీర హనుమన మంత్ర శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా మంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యార్థి నారా మంత్ర జపే వినియోగాః తద కర్ణ్యాసః. ఓం రాం అముష్టాభ్యాం నమః. ఓం రీం కర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిష్టికాభ్యాం నమః. ఓం రః కర్తరకర్భిష్టాభ్యాం నమః. తద అంగన్యాసః. ఓం రాం హృదయాయ నమః. ఓం రీం శిరసి స్వాహ. ఓం రూం శిఖాయై వషట. ఓం రైం కవచాయ హుం. ఓం రౌం నేత్రత్రయాయ వషట. ఓం రాహ అస్త్రాయ పట. తత ధ్యానం ద్వామేకరే వైరవహం వహంతం శైలం పరిశృంఖరమారయాఖ్యం దధానమాఖ్యామాద సువర్ణభరణం పదీజ్వరకుండలమాంజనేయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతే మమయకారానర ప్రభాస్వరత్వతాపవద్దేహాయ అంజనీ గర్వ సంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షసు గ్రహబంధనాయ భూత గ్రహ ప్రేత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాప్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీ క్రీం క్లీం శ్రీం సర్వారాకర్షయ ఆకర్షయ శత్రూన్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహా. ఓం రాం రీం రోం రైం రోం రాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హోం భట్ స్వాహా. ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా.